0: దారవగడికి అయ్యి అజ్జి కూడా అజ్జి అయ్యి అయ్యి దారవగడినా.
1: అరే రాహుల్, అరే దర్వాజా ఉగడాస ఆయన
0: ఊగడా దర్వాజా మరే అది ఊగడా చూసేవారు కదా దర్వాజా.
1: అరే కాయ చాలే రాహుల్ హే తుజ
0: సారీ సారీ బాయ్ లాగలే కా కుర్చీ కుర్చీ కా కుర్చీ తూ పంది సార్కి దిగండి అక్కడ తులగా సమృద్ధి కా మోసం మనసి ఆపన్ బాజు సరికావునే కా బస్ ఆపలి హాస్పిటల్ సక్కి కర్ సక్కి మారా షాప్ యావాసేచే షాప్ యావా.
1: అరే రాహుల్ బస్ బాబా సోఫ్యావర్ మీ సరక్తే బాజులా అని హే ఖుర్చీలా కాయ బోల్తోయేస్ సరళ సరళ మలా సాంగ నా సరక్ మనూన్ అని మీ కా హాత్ పాయ పసరున్ బస్లేలీ నాయే మలా ఉద్దేశున్ ఖుర్చీషి బోలత్ బస్లాయస్ తే కాయ లేకీ బోలే సునె లాగే కాయ
0: లేకీ బోలే సునె లాగే అజ్జి మంచి లేక మంచి సోనా మట్టి కష్టి సాగరే సిగరెట్ సాంగే సిగరెట్ సాంగ సిగరెట్
1: సిగరెట్
0: సిగరెట్ నే సిగరెట్ నాకు ఖుర్చీ బోల్టి మాజేసి మఠని బోలైతే నా హేటులా కా కా సమా కా కా భూక్ భూక్ భూక్ అయి అయి ఖుర్చీలో జీవాలు వాడినా అయి
1: ఖుర్చీల జీవాయిలా వాడాయిచ అసా కాయ బరవుతుంది హా
0: ఖుర్చీ సమజు అమే ఆ సమజు ఖుర్చీ బసి జీవాచ ఖుర్చీ ఖుర్చీ తుమా జీవా मी खुर्ची बस
1: अरे देवा काय चाललंय ह्या पोराचं ह्याची लक्षणं काही ठीक दिसत नाहीत मला रश्मीला बोलवायला हवं ह्याच्यासमोर बोलून काही उपयोगच नाही ना रश्मी स्वयंपाकघरात काम करते तिथेच जाऊन बोलते तिच्याशी रश्मी अगं ए रश्मी हा काय आई अगं मगाचपासून बघतीये या राहुलचं काहीतरी बिनसलंय ग
2: बिनसलंय
1: कसा विचित्रासारखा वागतोय बघ जरा बरं डोळे बघितलेत का त्याचे किती लाल झालेत थोडस सुजल्यासारखं पण वाटतायत ग
2: लाल झालेत
1: खूप रडल्यावर कसे सुजतात ना तशी डोळे झालेत त्याचे
2: अहो आई वाऱ्याने धूळ गेली असेल एखाद वेळेस त्याच्या डोळ्यात चोळून चोळून लाल झाले असतील वारं किती सुटले पाहिलं ना बाहेर
1: नाही ग आधी मला पण तसंच वाटलं होतं
2: मग
1: पण हे प्रकरण काहीतरी वेगळंच दिसतंय चालताना अडखळत होता खुर्चीला अडखळून पडायला आला होता तो
2: आई धडाधडा पायऱ्या चढत वर आला असेल वाऱ्यासारखा घरा शिरायला लागला असेल नेहमीप्रमाणे अडखळला असेल खुर्चीला पाय त्यात काय उड
1: अग तू स्वयंपाकघरात होतीस मी होते ना बाहेर मग तुला काय माहिती बरं मी पाहिलंय ना
2: काय
1: वेड्यासारखा बरळतोय काहीतरी खुर्चीशीच बोलत होता मगाशी तो
2: तुमचं